బయలా కయ్యంగా దాయిల్లో బెలకి మితిల్నే న్యాచవ కాయ మితిల కర్ర కమ్మింగ్ నెక్కెల్కాం కర్జ జగేది బురఫత్త ఎన్నికెళ్ళిన కావకాయ మితిలకి దాయ మితిల ఎత్తే దుగం బెలెం కివో అసబ తోరం గితిగే అల్కేం పోదేది కివో అసబ తోరం గితిగే అల్కేం పోదేది ఇం మితిల్ దొక్ గిస్ బెలే సొంగా ఫాలితి కింగసి అరి గిస్ ఫాలితి ఇందోనందే అర్రకరం ఎలాయింగ్ నికి అల్ కాయి నుం కోయల్ అలం సే ఓత నక్కరబ తుల్లే అకలం బెలె తుల్లే అలం ఓజావ అసంగ్ గల్ది సబజులు నమే ఇల్లం దాయింగ్ వాయి సంగ్వా కివాజ తోరం జితిగా అసపోదే ఇలా ఊన్ చేయి ఎన్న లంబాల్ పియ్ మరం ఇన్ తోరో తోరో తోరం తస్ కి కివోన్ తస్ నో కివో బోసి కన్యా మరం ఇని తోరోయ్ నా కిన్స్ కలున్ తోరో దేం వల్తరై లే ఆమ్ లేల ఆమ్ కరబ సుంగా ఆమ్ కైన్ అజకి కం అలి కింగ్ అజి దోలు లెఫే దాయింగ్ తారలే ఎగల్ బస్ kela ota si jitifi nama ilangi na intoro arisia wo bo baddu ina tani jumas ke bo diula ina bo na ma hadui lele na pui nam pu kala e ula ina esena hadui inang toro nama jail na duiti na arbi real ba fa ba jiti na namba altule ila dain wo porang wo nama sengwa kiwo king aranjani turu sela jani ba anang do itsi jani ai sangwe nga sareng ele do kidni ai maran turu ne jigil manim ba embor nyoi walagal ba indahul